0: దాదయాసీన పొన్నేసవయ్యిందయ్యా, చిల్లర కొడుతు మీ కడపడు మారే పొన్నేసవత్తుండయ్యా.
1: దాదబాలే
2: డాడీ ముద్దు అంకుల్ ఇంక మస్కిరి మన్పును
3: ముద్దన్న పొన్నే సత్య ముద్దన్న జయన్న మగల్ రక్ష రక్షవర్తిని
0: పొన్నేసవత్తుండయా, చిల్లరి కొడుతు కడపడు మారే మోనే తూపింతులే.
3: ఓ ఈ జనక్ ముద్దన్న జయన్న మగల్ రక్ష రక్షవర్తిని రక్ష
0: అందా సురువే పనియారెజ్జ మారాయా. పోయి పోయి పోయి పోయి
3: హిందే పో ముద్దన్న, ఈ ఒడేకి ఫిదాడిదిని
0: పోయి పోయి
3: కుల్లు
0: నూకొచ్చి మారా నూకొచ్చియా ఇంబే దాత రిక్షా బత్తిన అత్తయ్యా రిక్షా బన్న అత్తయ్యా రిక్షా బత్తిన బంది బొబ్బే వాడు మారా కుట కుల్లావా పోయి మారా పోయి బొక్కాకులు ఉంతాయ డకలే కాసేచ్చి పాడువేరు మారా రిక్షా దాకులు పోయి పోయి ఇంక నడపరు లాపుజి మారా.
3: ఓ అవు రిక్షా బత్తిని అత్తి రక్ష రక్షవత్తిని జయన్న నా మగలు రక్షవత్తిని ఇదే కులే కులే
0: లుంగి బుడు మారా లుంగి బుడియా లుంగి జారుండి
3: కులే
4: బుడ్లే బుడ్లే సీదన్న బుడ్లే ప్రాయదరత్తి
3: ఒక్క దాదే చేస్త అవస్తే
4: దాద మల్పుని పనిలే కెబికేనంది ఇంక్లే బంగాండి
3: అంతు మార
2: దాదే డాడీ అంకల్ కివి బందాతి నన్న ఓపనే అతినిజ్జే
5: బందాతిన ఓపనాయరే సుబ్బయ్య నన్న భారత మిల్లత్తావు ముద్దన్న కెబి మగ అవు నన్న ఏపల బందే
0: దో రక్షదానే బత్తినియా. ఓ రక్ష రక్షదానే బత్తినీడి
2: అంకుల్ ఇంక బేల తిక్కండి
0: దాదా నిన్న పిసి పిసి దాదయ్య.
2: ఓ ను షె దాది డాడీ అంకుల్ నా కెబి అంకుల్ బేలే బేలే అండ్ అంకుల్ అంచా యానీ దేవస్థాన ఒక పోపిని దేవస్థానా బేలే బేలే.
0: ఓ బాలేనా కేండియా కేండియా అతియా సీనా
3: దానండి
0: కాల ఒడెముట కలిజిగాయా ఒడెముట ఆలాది పోండి సీనా
3: దానండి ముద్దన్న అలెగొంజి బేలదికి నల్లూరాజా రక్షక బేలైన
0: బాలాయన భారీ కుసియా సీనా
3: అలీ
0: రక్షక బాలాయన భారీ కుసియా అండ కోడే బాలది ఇని దేవస్థానం పోపిన వండ ఓళ్ళ ఉండే సీనా ఎంగల్లా కాలోడు మారయా పద్నాజి దినా వడ్డ ఇల్లు పిదాడు నిత్తి జరియా సీనా అంజినల్ప కోడ బాలది ఇని దేవస్థానం పోపిన వండందు కాల కలిసి గత్తంది ఒడముట్టయందు
3: పత్తులే
6: బాలెత్తు ముద్దన్న బేలే బేలే రక్షకు కూడా బేలే తిక్కండు అంత పరకబడ్రి ఇన్ని దేవస్థల పోపిని దాది అవస్థ ఇరున్నా ఈ అవస్థ రాయి చెప్ప దాది అవస్థే మారే అదే సీనన్న ఈ ముద్దన్న బేరోడు
3: ఇరగదానండి మారే
6: ఎన్న మగల్ల పుద్దరు ఇంకే నెనపు మరతన రక్ష పోదు రిక్షా అడతావు రక్ష ముద్దన్న కారు పత్తుదు దేవస్థానం పోదు పరిపేందు పండుదు బల
2: అంకుల్ ముద్దు అంకుల్ యాను టెంపుల్ కు పోదు పరిపేవే యాను బొబ్బిని దీని మెరుగుకేం తిని ఇజ్జాందు టెంపుల్ గ అంకుల్ టెంపుల్ గ టెంపుల్ టెంపుల్ పోదు పరిపేవే
0: టెంపోడు వచ్చి మగ టెంపోడు దాయ పోపిని మగయ్ దేవస్థానం గేర్ల టెంపో పోపారా టెంపోడు పోపారది రిక్షోడు పోదు బల్ల మగ బేగ పోపుడు టెంపోడు పో పో పో
2: గో గాడ్ ముద్దు అంకుల్కి ఇవి పూరా బందాతున్నది దాది సీన అంకుల్ పేరు ఇందే డాడీ
6: దాదబాలే
2: ఎంకా వందారడ పనియార
6: ఓ ముద్దన్న ఓ ముద్దన్న బాలే రక్ష పనందులలో దేవస్థానం పోదు పరిపే పండుదు టెంపుల్ పండ దేవస్థానయ్యే దేవస్థాన
2: என்ன ஸ்வீட் அங்கிள், என்ன முத்து அங்கிள் தீரு.
0: தாதா நின்னா போதுபாலயா இரு என்ன முத்து அங்கிள் வண்டி முத்து முத்து ஓ குத்து வா தான் தேத்தோன்
3: டாடி
2: டாடி.

కన్ను కట్టు దటటి పట్టగా నడతి కట్టెను మదపుడు బుడడ నిలిచిన వెను నడపది పండ ఎన్న ఎదురవు మాటల కండ కన్ను కట్టు దటటి కట్టడ నడతి కట్టెను మదపుడు బుడడ నిలిచిన వెను నడపది పండ ఎన్న ఎదురవు మాట

పోవడు, పదిమేయాద తిరిగేంత దూర పోవడు. మామి గొంజి మామి పోడు, మామి గొంజి మగలు పోడు అని నేను మదిమే ఆవడు, మదిమే అది తిరిగేంత దూర పోవడు.